0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu pani kraani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పట్లే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Do not necessarily reflect those of the management, staff, or sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్, ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ at Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ snacks and sweets bay area and sacramento lo anni indian grocery stores lo labhyam ellanti preservatives lekunda tayar cheyabadinavi kavya foods amma cheti vanta ippudu mee intlo.
6: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagrajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
7: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
6: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagrajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: విరుజల్లు, మీరు వింటున్నారు ఎస్ ద మండే స్పెషల్ విత్ యో హోస్ట్ ఖుషి ఖుషిగా. ఎస్ మరి ఎప్పట్లాగే ఈ రోజు మండే, సారీ ఈ మండే కూడా మీకు ఒక మంచి సరదైన టాపిక్ తీసుకురావడానికి ఎప్పట్లాగే వచ్చేసాను. మీరు చేయాల్సింది వెరీ సింపుల్ అండి, జస్ట్ నాకు కాల్ చేసి పెట్టేసుకోండి 510-573-2562 కి. 510-573-2562 ఈజ్ ద నంబర్ టు కాల్, 510-573-2562. మరి ఎస్ ఫస్ట్ మీరు ఈ షో వింటున్నారు ఆర్ వినాలి అనుకుంటే వెరీ సింపుల్, 92.3 HD1 ఛానల్ ట్యూనిన్ అయిపోండి ఆన్ యువర్ కార్స్లోని, ఆర్ HD2 మీరు ట్యూనిన్ అయితే యూ కెన్ లిసన్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ లైక్ 24/7. లేదు మీరు virjali.com కి వెళ్ళి లిసన్ లైవ్ ఎట్ ద రైట్ హ్యాండ్ టాప్ క్లిక్ చేయొచ్చు బ్రౌజర్లో, ఆర్ మా యాప్ స్మార్ట్ ఫోన్ యాప్ విరిజల్లు VIRIJALLU యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి అన్నా కూడా వినేయచ్చు, వినండి బికాస్ ఎంటర్టైన్మెంట్ ఈస్ టోటలీ గ్యారంటీడ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు విరిజల్లు, మీరు వింటున్నారు ద మండే ఖుషి ఖుషిగా విత్ యువర్ హోస్ట్ శివ. ఓకే వన్స్ అగైన్ వెల్కమ్ టు విరిజల్లు, మండే ఖుషి ఖుషిగా షోలోని మీరు వింటున్నారు. సో నాకు లాట్స్ ఆఫ్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఈరోజు, అండ్ నేను కూడా ఒక మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసి నేను కూడా ఎంటర్టైన్ అవ్వడానికి ఒక టాపిక్ తీసుకొని వచ్చేసాను. వెంటనే ఫోన్లు మీరు డైల్ చేసి పెట్టేసుకోండి 510-573-2562 కి. 510-573-2562 ఈజ్ ద నంబర్ టు కాల్. ఓకే ఈరోజు కూడా వెరీ సింపుల్ అండి, సేమ్ థీమ్ మిమ్మల్ని అందరిని మండే కొంచెం నేను ఈవినింగ్ టైంలో ఏదో ఒక క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి పెట్టనండి, ఏం కంగారు పడకండి. క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని ఆన్సర్ చెప్పించడానికి ట్రై చేస్తాను కదా, మీరు మరి జస్ట్ నాకు కాల్ చేసి ఆన్సర్ చేసినందుకు ఆబ్వియస్లీ బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయండి. దట్ ఇంక్లూడ్స్ లాట్స్ ఆఫ్ మూవీస్ ప్లేయింగ్ ఎట్ సినీ లాంజ్లో ఆడుతున్న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ హాలీవుడ్ మూవీస్, లాట్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. రావ్ బహదూర్ అవ్వచ్చు, నాగబంధం అవ్వచ్చు, ఆల్ఫా అవ్వచ్చు, ఇంకా అదర్ లాట్స్ ఆఫ్ మూవీస్. ఈ దేనికైనా సినిమా చూడాలనిపిస్తే కాల్ చేయండి మాకు. మరి లక్కీ కాలర్స్, కాల్ చేసిన అందరూ కూడా రాఫిల్లోకి ఎన్రోల్ అవుతారు. చివరిలో నేను లక్కీ విన్నర్ని పిక్ చేసి అనౌన్స్ చేస్తా. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, కాల్ ద నెంబర్ 510-573-2562. సో ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి, ఈ పర్టికులర్ రెస్టారెంట్కి మీరు హాయిగా తిందామని వెళ్తే చివరిలో మీకు మీ మీ గతం తెలుసుకునే అవకాశం ఇస్తారు, సో ఏంటది? సో వన్స్ అగైన్ నా క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ యునో ఒక రెస్టారెంట్కి వెళ్తారు, బట్ ఈ రెస్టారెంట్కి వెళ్తే మీ ఫ్యూచర్ తెలుసుకునే అవకాశం ఆ రెస్టారెంట్ వాళ్ళు ఇస్తారు చివరిలో, ఏంటది? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అవ్వచ్చు, రెస్టారెంట్ అవ్వచ్చు. సో వన్స్ అగైన్ ఇది ఎక్కడైనా కూడా, ఐ థింక్ ఇండియాలో అవ్వచ్చు, ఇక్కడ కూడా పోని, ఈ రెస్టారెంట్స్కి వెళ్తే చివరిలో మీకు మీ భవిష్యత్తు అంటే మీ ఫ్యూచర్ తెలుసుకునే ఒక అవకాశం ఇస్తారు. అది ఎంతవరకు నిజమవుతుందో నాకు తెలియదు కానీ, బట్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళి మనం తిని లాస్ట్ ఒక చిన్న ఈ పేపర్ ముక్క చూసి చాలా మన ఫ్యూచర్ తెలిసిపోయింది కదా అని చాలా ఆనందపడతాం. సో వాట్ ఈస్ దాట్ రెస్టారెంట్ వేర్ ఎండ్ ఆఫ్ యువర్ మీల్ గివ్స్ యువర్ ఫ్యూచర్ టు? సో వెంటనే అదేంటో తెలిస్తే నాకు కాల్ చేసేయండి 510-573-2562 కి వెంటనే కాల్ చేసేయండి. సో వన్స్ అగైన్ ఈరోజు కూడా గేమ్ షో అండి, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సింపుల్గా ఉండే క్వశ్చన్స్, మీరు నాకు కాల్ చేసి ఆన్సర్ చేయాలి ఇప్పుడులాగే సేమ్ ఫార్మాట్. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పర్టికులర్ రెస్టారెంట్కి వెళ్తే చివరిలో మీకు, చివరిలోనే అవసరం లేదు, బేసిక్గా చివరిలోనే ఇస్తారు, చివరిలో మీ భవిష్యత్తు అంటే మీ ఫ్యూచర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళొక ఫార్చ్యూన్ చెప్తారు, ఆ రెస్టారెంట్ ఏంటి, అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాను? ఇఫ్ యు నో ఆర్ ఇఫ్ యు డోంట్ నో జస్ట్ నాకు కాల్ చేసేయండి 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. ఓకే హియర్ ఇస్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్, ఏంటంటే క్వీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎస్పెషల్లీ సిల్వర్ స్క్రీన్ అంటే సినిమాల్లో కాదు కానీ, బట్ ఒక టీవీ అవ్వచ్చు, యూనో ద వన్ అండ్ ఓన్లీ సుమా కనకాల, మన సుమక్క అంటాం. సో సుమా గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ద ఫేమస్ యాంకర్, ద క్వీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ కోర్స్, తను మన బేరియాకి వచ్చేస్తున్నది. ఎగ్జాక్ట్లీ, హీఈస్ కమింగ్ టు ద బే ఏరియా, మన బాటా హోస్ట్ చేస్తుందండి అ ఫ్యామిలీ నైట్ విత్ సుమా ఆన్ జులై 26. ఇది స్పెక్టాక్యులర్ నైట్ ఆఫ్ డిన్నర్, డాన్సింగ్ అండ్ లాట్స్ ఆఫ్ తన ఏమంటారు, తను తీసుకొచ్చే గేమ్ షోస్ అవ్వచ్చు, ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సరదాగా ఎంజాయ్ చేయడానికి. మరి సుమక్క ఈజ్ కమింగ్ టు ద బే ఏరియా, సుమా ఈజ్ కమింగ్ టు ద బే ఏరియా విత్ అ ఫ్యామిలీ ఫన్ నైట్ జులై 26. మీరు వెంటనే ఏం చేయక్కర్లేదు, ఫస్ట్ మా డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాము. మీరు బాటా డాట్ ఈవెంట్స్ అండ్ బేరియా డాట్ ఎంటర్టైన్మెంట్ ఫాలో అయిపోతే ఆ డీటెయిల్స్ అంతా మేమే ఇచ్చేస్తాం. దట్ ఈస్ సుమా విల్ బి హియర్ ఇన్ ద బేరియా July 26th. ఓకే, లెట్స్ టేక్ దిస్ కాల్. హలో, మీరు కాల్ చేసి కొంచెం ఓపిక పడితే కాల్ తీసుకుంటాను కదండి. యూ జస్ట్ హ్యావ్ టు హోల్డ్ ద కాల్ ఫర్ అనదర్ 10 seconds. వన్స్ అగైన్ కాల్ చేసేయండి 5105732562. వన్స్ అగైన్ నా క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ అ రెస్టారెంట్ వేర్ యుల్ గెట్ టు నో యువర్ ఫ్యూచర్. యా, ఫ్యూచర్ ఎంతవరకు నిజం మరి నాకు తెలియదు, మీకు తెలిసి నిజమైతే నాకు చెప్పచ్చు. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్లు.
1: హాయ్.
0: హాయ్,
1: నేను మాలతీ అండి.
0: మాలతీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హేవర్డ్.
0: హేవర్డ్ మాలతీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాను అండి మాలతీ గారు. సో ఎస్, మరి చెప్పండి మీ ఆన్సర్ ఏంటండి?
1: చైనీస్ రెస్టారెంట్ అండి.
0: చైనీస్ రెస్టారెంట్ అంటారు, షూరా?
1: Yes, 100%. And this is my first time calling.
0: మాలతీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పారు కదా, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు మరి వింటున్నారా మా షో?
1: వింటున్నాను, ఎప్పుడు కాల్ చేయలేదు. ఫస్ట్ టైం, జస్ట్ వి ఆర్ గోయింగ్ అవుట్ అండ్ పెట్టగానే ఐ థాట్ ఓకే, ఈజీ ఆన్సర్స్, ఐ థాట్ ఓకే, లెట్ మీ కాల్.
0: వెరీ గుడ్ అండి మాలతీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి మా ఈ రోజు మండే షోతో పాటు అన్ని షోస్ కూడా వినాలని కోరుకుంటున్నాను. మండే షో మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటున్నాను.
1: తప్పకుండా.
0: థ్యాంక్ యూ అండి. వింటూ ఉండండి, మీరు కార్ లో డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి అన్ని చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతాను. సో యూ కెన్ ఎంజాయ్ యువర్ డ్రైవ్ ఆల్సో.
1: ఓకే
0: అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఐ థింక్ ఇంకొక కాల్ బట్ చెప్పేస్తా ఆన్సర్. అండ్ మాలతీ గారు చెప్పినట్లు దట్ ఈస్ కరెక్ట్. సో ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తే మీ ఫ్యూచర్ చెప్తారు అని. చైనీస్ రెస్టారెంట్ అండి, ఇట్స్ అ ఫార్చ్యూన్ కుకీ అంటాం కదా. సో ఫార్చ్యూన్ కుకీ మరి ఫ్యూచర్ చెప్తుంది, ఫ్యూచర్ ఎంతవరకు నిజం అవుతుందో మీకే తెలియాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మాలతీ గారు థ్యాంక్ యూ, మళ్ళీ కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా. ఇది మోడర్న్ డే ఎమర్జెన్సీ అండి, ప్రతి ఒక్కరికి ఇది ఒక ఓకే నెక్ క్లూ కూడా ఇస్తున్నా. డిజిటల్ ఎమర్జెన్సీ అని కూడా చెప్పచ్చు. దిస్ ఇస్ మోడర్న్ డే ఎమర్జెన్సీ. దిస్ ఇస్ లైక్ గ్రేటర్ దాన్ ఎనీ ఎమర్జెన్సీ అనుకోవాలి. సో అసలు ఎమర్జెన్సీ ఎవ్రీడే ఆల్మోస్ట్ అందరికీ ఒక్కొక్క ప్రతిరోజులో ఎమర్జెన్సీ.

మూవీ ఇక్కడికి వచ్చి చూస్తారంటే ఇస్తాను గురు. ఆ టికెట్ కాదు, సినిమా టికెట్ అయితే ఇస్తా, అదైతే గ్యారంటీ. కానీ నేను టికెట్ పంపించు. హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది, నిజంగానే పంపిస్తా. మీరు జస్ట్ ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోండి అంతే. సరే, అయితే ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు కావాలి, అంతే కదా? సరే పంపిస్తా. ఓకే, సరే. ఏ ఫ్లైట్ ఎక్కడికైనా నేను చెప్పడానికి ఫ్లైట్ టికెట్స్ కావాలి మీకు, అంతే కదా? సరే పంపిస్తా ప్రణవీర్ ఇంకా. సో ఇప్పుడు అయితే వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ ఫ్రమ్ సియాటిల్. ఇక్కడికి వెళ్ళినా కూడా ఇదంతా ఎందుకు, వెనక్కి వచ్చేచ్చు కదా. ఇక్కడికి వచ్చేస్తే డైరెక్ట్ సినిమాలు చూడొచ్చు. సరే ఇచ్చేస్తా జాబ్. సరే మళ్ళీ అదంతా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడే ఒక క్వశ్చన్ అడిగాను గురు. కంపల్సరీ డిజిటల్ ఎమర్జెన్సీ మన అందరికీ వస్తుంది. డిజిటల్ ఎమర్జెన్సీ ఏంటది? ద మోడర్న్ డే డిజిటల్ ఎమర్జెన్సీ చాలా అన్ని ఎమర్జెన్సీస్ కానీ అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ డిజిటల్ ఎమర్జెన్సీ. అది నేను ఇచ్చే క్లూ అదేంటి, దేని గురించి మాట్లాడుతున్నా ఆలోచించు. ఇది కాదు, దీని కార్లో ఉన్నప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు రావచ్చు, ఆఫీస్ లో ఉన్నప్పుడు. డిజిటల్ ఎమర్జెన్సీ ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎక్కడున్నప్పుడన్నా రావచ్చు ఎమర్జెన్సీ. బట్ దీనికి వెంటనే కూడా మనం టేక్ కేర్ చేస్తాం, బట్ ఈ ఎమర్జెన్సీ అయితే ఎవరికైనా ఎక్కడున్నా కూడా రావచ్చు. డిజిటల్ ఎమర్జెన్సీ దగ్గరికి వచ్చే చెప్పు పర్లేదు గురు, కొంచెం వాడు సరిపోద్ది, చాలా దగ్గరికి వచ్చావు. సరే నువ్వు ఆల్రెడీ చెప్పావు గురు, అది ఒకసారి మళ్ళీ ఆలోచించి. డిజిటల్ ఎమర్జెన్సీ నువ్వు చెప్పింది ఒక్కసారి కరెక్ట్ గా ఆలోచించు. నిజంగానే మీ సిగ్నల్ నాకు కట్ అవుతుంది, కొంచెం సరిగ్గా చెప్పు, మళ్ళీ చెప్పు. సరే నువ్వు ఫోన్ అన్నావు, సిగ్నల్ కట్ అన్నావు గురు, నేను నిన్ను గెలిపించడానికి ట్రై చేస్తున్నా. హలో, అమ్మయ్యా కరెక్టే చెప్పే గురు, అదే కదా ఎమర్జెన్సీ. ఇప్పుడు మన అందరికి ఫోన్ చార్జ్ డిజిటల్ అంటే నా ఉద్దేశం ఒక గాడ్జెట్ అని అనమాట. గాడ్జెట్ అంటే తెలిసిపోద్ది కాబట్టి క్వశ్చన్ లోనే తప్పు అంటావు. కరెక్టే చెప్పుకున్నా, క్వశ్చనే తప్పు అంటావు. సరే తీసుకున్నారులే, గుడ్ గుడ్. సో ఎస్, అది ఫోన్ చార్జ్ అయిపోవడం ఇది డిజిటల్ ఎమర్జెన్సీ, లేకపోతే డిజిటల్ వద్దులే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే ఎన్నో చెప్తారని గురు, డిజిటల్ అంటే అట్లీస్ట్ కొంచెం దీనికి అటాచ్ చేస్తారని నా ఉద్దేశం. సరే మీరు అలాగే డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కాల్ చేయండి తప్పకుండా. ఓకే బాయ్ గురు, బాయ్ ప్రణవి, బాయ్ బాయ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫోన్ చార్జింగ్ అని. యా, ఫోన్ చార్జింగ్ అయిపోవడం ఇది కొత్త ఎమర్జెన్సీ అందరికీ అని నేను చెప్తున్నా. ఐ థింక్ యూ డూ అగ్రీ విత్ మీ అనే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఐ థింక్ మనం పాట కూడా విని చాలా రోజులైంది కాబట్టి, సారీ చాలా రోజులు కదండి, చాలాసేపు అయింది. నేను నీకోసం మంచి మంచి సాంగ్స్ కూడా ప్లే చేస్తా, బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు ఇది ఒక ఎలా అడగాలి, సరే సేమ్ క్వశ్చన్ అయిపోద్ది కాబట్టి. సరే దిస్ బిలాంగ్స్ టు యూ, ఓకే, ఇది మీకు సంబంధించిందండి. మీరే మీ క్రియేటివిటీ అంతా వాడి కష్టంగా ఉండేలాగా పెడతారు, కానీ మీరే మర్చిపోతారు. ఎంత కష్టంగా పెడితే అంత ఎక్కువ మర్చిపోతారు, బట్ మీ ఒక్కరికే తెలుస్తుంది ఇదేంటో. సో అది నా క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ఇది మీకు సంబంధించింది. సో కష్టంగా ఉండాలి అని చెప్పి మీరే ఎన్నుకొని పెడతారు, కానీ మీరే మర్చిపోతారు. ఎంత కష్టంగా పెడితే అంత కష్టంతో మర్చిపోతారు. సో ఎవరికీ తెలియదు, ఇది మీకు తెలిసిన సీక్రెట్ మాత్రం.

0: మాత్రమే. ఏంటది? ఓకే, వన్స్ అగైన్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, ఇది మీకు సంబంధించిన మీ పర్సనల్ సీక్రెట్ ఇది. ఓకే, ఎంత కష్టంగా పెట్టాలనుకుంటారో అంత వెంటనే మర్చిపోతారు మీరు, ఎవరికి కూడా తెలియదు. సో అదేంటి, వెంటనే కాల్ చేసేయండి 5105732562కి. 5105732562 ఈజ్ ద నంబర్ టు కాల్. వన్స్ అగైన్ 5105732562. క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ పర్సనల్ సీక్రెట్, మీరు చాలా కష్టంగా పెడదాం అనుకుంటారు, కానీ ఎంత కష్టంగా పెడితే అంత ఈజీగా మర్చిపోతారు. వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి ఆబ్వియస్ మీకు గుర్తే ఉండదు కాబట్టి. అదేంటి, నేను అడుగుతున్నది ఏంటి, అదేంటో మీరు ఒకసారి నాకు ఆలోచించి కాల్ చేయండి. ద నంబర్ ఈజ్ 5105732562. 5105732562. 5105732562 ఈజ్ ద నంబర్ టు కాల్. ఓకే, ఐ థింక్ నేను మీకు చెప్పినట్టు ఒక మంచి పాట కూడా ప్లే చేస్తాను. మరి పాట ప్లే చేసే లోపు వన్స్ అగైన్ క్వశ్చన్ ఇంకొకసారి మళ్ళీ అడుగుతున్నా, యాక్చువల్ కాల్ తీసేస్తున్నా. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జిల్. సారీ, వన్ మోర్ టైం, మీ పేరు?
1: అశోక్ అండి.
0: అశోక్ గారు ఎక్కడి నుంచి అండి? ట్రేసీ నుంచి. అశోక్ గారు, నైస్ అండి. అశోక్ గారు, అక్కడ మీకు సిగ్నల్ వస్తుందా? వెరీ గుడ్ అండి, గుడ్ టు నో. నైస్ అండి, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. సో అశోక్ గారు చెప్పండి, మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి?
1: పాస్వర్డ్.
0: పాస్వర్డ్ అయినా 100% అండి?
1: అవునండి.
0: ఓకే, అలా మర్చిపోయా, మీరు మర్చిపోతుంటారు మీ పాస్వర్డ్ సెట్ చేసి?
1: చాలా సార్లు.
0: థ్యాంక్ అండి, మర్చిపోకపోతే కష్టం కానీ, బట్ కరెక్ట్ అండి, దట్ ఈస్ కరెక్ట్, పాస్వర్డ్ ఈజ్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, వింటుండండి, మళ్ళీ కాల్ చేయండి సార్.
1: థ్యాంక్
0: యూ, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. ఎస్, పాస్వర్డ్ ఈజ్ ద ఆన్సర్. మీరు ఎంత కష్టంగా పెడితే అంత ఈజీగా మర్చిపోయేది, దట్ ఈస్ పాస్వర్డ్. ఓకే సరే, ఇప్పుడు నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అడిగేస్తున్నా సరే. ఐ థింక్ ఒక ఒక పాట ప్లే చేసి వచ్చి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. జస్ట్ స్టే ట్యూన్డ్, అ స్మాల్ సాంగ్.

0: Okay, that song is from Vishwanath and Sons. Man, Surya direct ga Telugu lo and Tamil hero Surya Mananda favorite. Telugu lo direct ga chestuna cinema. That song is from Vishwanath and Sons. Venki Atluri direct chestuna ee cinema. Okay, ippudu nenu next adige question enante, మనం డిఫరెంట్ ఊర్లు వెళ్తాము, కంట్రీ స్టేట్స్ వెళ్తాము, కంట్రీస్ వెళ్తాము, బట్ అవన్నీ కూడా మన మెమరీస్ మనం మన ఫ్రిడ్జ్ని చూస్తే గుర్తు తెచ్చుకోవచ్చు ఎలా. సో ఐ థింక్ ఈజీగానే చెప్పి అడిగేసినట్టున్నా, బట్ ఎనీహో మీరు ట్రై చేయండి. మనం డిఫరెంట్ ఊర్లు వెళ్ళినా, కంట్రీస్ వెళ్ళినా, జనరల్గా మన ఇంట్లో ఈ ప్లేస్ చూస్తే అన్ని గుర్తులు వస్తూ ఉంటాయి, బట్ ఎందుకు ఐ థింక్ నేను క్లూ కూడా ఇచ్చేసా, బట్ ట్రై చేయండి. వన్స్ అగైన్ అదేంటో తెలిస్తే వెంటనే కాల్ చేయండి 510-573-2562. 510-573-2562 ఇస్ ద నెంబర్ టు కాల్. మనం ఊర్లు, డిఫరెంట్ ఊర్లు, కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంట్లో ఈ పర్టికులర్ ప్లేస్లు చూస్తే అన్ని ఇంచుమించుగా అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి, ఆ మెమరీస్ అన్నీ కూడా. సో ఆ ప్లేస్ ఏంటి, మన ఇంట్లో ఉండే ఆ పర్టికులర్ ప్లేస్ ఏంటి, ఎక్కడ, జస్ట్ గెస్ చేయండి. ద నెంబర్ ఈస్ 510-573-2562. ఒక చిన్న బ్రేక్ అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: హాయ్, లాకర్ లో ఉన్న మీ పాత బంగారు గాజుల్ని ఏం చేయాలో తెలియడం లేదా? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
2: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
3: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
2: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: cover your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
2: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ద మండే ఫన్ షో, ఖుషీ ఖుషిగా విత్ యువర్ హోస్ట్ శివ. మరి వెంటనే కాల్స్ తీసుకుందాం. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో అండి, మీ పేరు? స్వాతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ట్రేసీ నుంచి. ఓ నైస్ అండి, ఈరోజు మాకు లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ట్రేసీ. థ్యాంక్ యూ. సో స్వాతి గారు, మరి చెప్పండి మీ ఆన్సర్ ఏంటి?
3: 7 years
2: అండి. 7 years. మీకు కలెక్ట్ చేస్తారా, హాబీ ఉందా?
3: యా, చేస్తానండి.
2: నైస్ అండి, వెరీ గుడ్. గుడ్ అండి. సో స్వాతి గారు, నేను ఇందాక సుమా ఈవెంట్ గురించి చెప్పాను, విన్నారా? July 26th సుమా, మన యాంకర్ సుమా ఇస్ కమింగ్ టు బే ఏరియా అండి. జరుగుతుంది. సో మీరు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ ఆ డీటెయిల్స్ ఇంకా ఉంటే మీరు మా bata.events ఇన్స్టాగ్రామ్ ఐడి గానీ లేకపోతే బే ఏరియా డాట్ ఎంటర్టైన్మెంట్ ఫాలో అవుతూ ఉండండి. యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సూన్.
3: ఓకే,
2: థ్యాంక్ యూ స్వాతి గారు, మళ్ళీ కాల్ చేయండి. హలో, హాయ్, హలో అమర్నాథ్ గారు. హలో అమర్నాథ్ గారు, ఎలా ఉన్నారండి? హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. అమర్నాథ్ గారు, మీరు ఫోన్ ఎక్కడో పెట్టేసి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఓకే అమర్నాథ్ గారు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి మీరు మళ్ళీ కూడా కాల్ చేయండి సార్, ఏం పర్లేదు. అమర్నాథ్ గారు వెంటనే కాల్ చేయండి మళ్ళీ. థ్యాంక్ యూ. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. అమర్నాథ్ గారు, నేను వేరే లైన్ లో ఉన్నారు అనుకున్నాను. నేను కిచెన్ అంటున్నారా? ఓకే, కిచెన్ లో చూస్తే మన మెమరీస్ అన్ని గుర్తొస్తాయి అంతే కదా.
4: ఫ్రిడ్జ్ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా మన యూటిలిటీస్ అన్ని.
2: ఓకే, అలా అంటున్నారా?
4: ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర నుంచి, గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి.
2: బాగుందండి, బాగుంది. మీ ఆన్సర్ తీసుకున్నాను. అమర్నాథ్ గారు ఇంకేంటి, ఎలా ఉన్నారు?
4: పర్లేదండి, నడుస్తా ఉంది.
2: ఓకే సరే, గుడ్ అండి. అమర్నాథ్ గారు మళ్ళీ కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. హలో, హాయ్, యూర్ ఆన్ ఎయిర్. మీ ఐ థింక్ మీరు మ్యూట్ లో ఉన్నారేమో, బట్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, ఓకే, సో దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలా అడగానో ఆలోచిస్తాను బట్ ఏదో అడిగేస్తాను. మీరు జస్ట్ కాల్ చేసేయండి. ద నెంబర్ ఈస్ 510-573-2562. 510-573-2562కి వెంటనే కాల్ చేసేయండి. ఒకప్పుడు సినిమాలకి వెళ్తే ఎలా చెప్పాలి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ థింగ్ అండి, సినిమా చూస్తున్నప్పుడు ముందు వస్తుంది ఆర్ సినిమా మధ్యలో వస్తుంది. అంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్లో, తర్వాత అలా వస్తుంది, బట్ సినిమాకి ముందు కూడా రావచ్చు. ఇదే గనక మనం టీవీలో చూస్తే మాత్రం సినిమా పొడుగంతా వస్తూనే ఉంటుంది. ఏంటది? సో వన్స్ అగైన్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, సినిమా థియేటర్కి వెళ్తే మాత్రం ఇది ఒకసారి ముందొకసారి మధ్యలో ఒకసారి వస్తుంది, బట్ ఇంట్లో చూస్తుంటే మాత్రం వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో, మనని కొంచెం డిస్టర్బ్ కూడా చేస్తుంటాయి, సినిమా ఫ్లోని పాడు చేస్తాయి. ఏంటది? సో నా క్వశ్చన్ అదండి. సో సినిమాని మీరు థియేటర్కి వెళ్ళి చూస్తున్నట్టయితే సినిమాకి ముందు ఒకసారి మధ్యలో ఒకసారి వస్తాయి, అరే ఇంట్లో చూస్తున్నట్టయితే ఆ సినిమా వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో, మన సినిమా ఫ్లో కూడా పాడు చేస్తుంది. ఏంటి దేని గురించి అడుగుతున్నాను అదేంటి, మీకు మీరు కూడా అలా డిస్టర్బ్ అవుతారా నాకు కాల్ చేసి చెప్పండి. ద నెంబర్ ఈస్ 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. సో వన్స్ అగైన్ మరి సుమా ద క్వీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మన సుమా కనకాల ద మోస్ట్ పాపులర్ టీవీ యాంకర్, మెగాస్టార్ ఆఫ్ యాంకరింగ్ అంటారు కదా తన్ని. సో తను షీఈస్ కమింగ్ టు ద బే ఏరియా July 26th మన బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాట ఆఫ్ కోర్స్ ఈస్ హోస్టింగ్. మీరు చేయాల్సిన ఫస్ట్ మీ ఆ ఈవినింగ్ని సేవ్ చేసి పెట్టేసుకోండి July 26th. ఒక మంచి ఫన్ టైం విత్ ఫ్యామిలీ, ఫన్ టైం విత్ ఫ్యామిలీ నైట్ విత్ సుమా అని చెప్పి హోస్ట్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ కంప్లీట్ ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయడానికి డిన్నర్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఇంకా మంచి గేమ్ షో. సుమా తీసుకొచ్చే గేమ్ షోస్ మీకు ఎలా ఉంటుంది, ఎంటైర్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా ఉండే ఒక సూపర్ ఈవినింగ్. సో ఇంకా టికెట్స్ ఆ డీటెయిల్స్ అంతా కూడా మేము చెప్తాం. జస్ట్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఐడి bata.events ఆర్ bay area.entertainments. మీరు వెంటనే ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడు ఏంటో డీటెయిల్స్ చెప్తాము. బట్ July 26th ఈజ్ ద డేట్ వన్స్ అగైన్. ఓకే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా, సినిమా మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఒకసారి వస్తాయండి, మధ్యలో ఎప్పుడు ఇంటర్వెల్లో ఒకసారి వస్తాయి. అదే మీరు సినిమాని ఇంట్లో కూర్చొని చూస్తూ ఓటీటీలో చూస్తున్నట్టయితే మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి, మన డిస్టర్బ్ చేస్తాయి, ఏంటది దేని గురించి మాట్లాడుతున్నా. సో జస్ట్ మీరు ఊరికే గెస్ చేసి కాల్ చేయొచ్చు. ద నెంబర్ ఈస్ 510-573-2562. ఓకే ద బిగ్గెస్ట్ ఇండియా డే పరేడ్ ఎస్ అఫ్ కోర్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ స్వదేశ్ August 15th. దిస్ టైమ్ ఇట్స్ ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ఇండిపెండెన్స్ డే August 15th. So you're going to witness something really spectacular this time because we're celebrating 80 years of Indian independence and 250 years of American independence on August 15th itself, the India Day Parade. So don't miss it out. Just go to aiaevents.org and check out for more details. So definitely stay tuned and you'll get to know more about it. aiaevents.org. be a part of it. It's an absolutely parade is an absolutely free. You can come witness the heritage and culture of India and also America this time. So don't miss out. Mark your calendars. First Swadesh and Great India Parade on August 15th in downtown San Jose. So don't miss it out. Go to aiaevents.org to get to know about lots of like more information about this event. Okay, let's take the call. హలో హాయ్, వెల్కమ్ టు వెరీ చెల్లు.
5: సతీష్ అండి, ఫేమండి.
2: సతీష్ గారు ఎలా ఉన్నారు సార్?
5: గుడ్ గుడ్ బాగున్నాం. హ్యాపీ మండే.
2: హ్యాపీ మండే అండి. థ్యాంక్ యూ సతీష్ గారు.
5: అయిపోయిందా మండే వైఫ్స్ వీకెండ్ తర్వాత?
2: వీకెండ్ తర్వాత,
5: లాంగ్ వీకెండ్ తర్వాత.
2: లాంగ్ వీకెండ్ తర్వాత అదే అండి. ఈ మండే అయితే చాలా కష్టమైన మండే కదా, లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చింది. సో చెప్పండి సార్, మీ మండే ఎలా అయింది, మీ లాంగ్ వీకెండ్ ఎలా అయింది? ఆల్ గుడ్.
5: యా గుడ్ గుడ్. ఇంకా ఫస్ట్ అదే 3 డేస్ హాలిడేస్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు స్కూల్.
2: అవునండి, బాగుంది. కూల్ అండి. సో సతీష్ గారు చెప్పండి సార్, మరి దీనికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి?
5: మీరు అడిగిన దానికి ఇది అడ్వర్టైజ్మెంట్ సార్.
2: అంతేనా?
5: యా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని
2: కరెక్ట్.
5: చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది అది. మంచి మంచి అంటే కరెక్ట్ టైం లో చూసి చేస్తారు అడ్వర్టైజ్మెంట్.
2: అవును. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ కోర్స్ యాడ్స్ యాడ్ ఫ్రీ వెళ్ళాలంటే ఎక్స్ట్రా కూడా పే చేయాలి కదా ఇప్పుడు. ఇదివరకు అట్లీస్ట్ టీవీలో మనం అంటే టీవీలో ఇదివరకు వచ్చే కూడా మనం ఫార్వర్డ్ చేయలేము, ఇప్పుడు IPTVs తో చేయొచ్చు. బట్ స్టిల్ పేడ్ యాడ్స్ అయితే ఇంకా మనం ఏం చేయలేం. కరెక్ట్ అండి. అవును. ఓకే,
5: అసలు కంటెంట్ తక్కువ అయిపోయింది.
2: అవును ఎగ్జాక్ట్లీ, మొత్తం ఫ్లో అంతా మిస్ అయిపోతాడు తప్పని.
5: అవును, మళ్ళీ చాలా టైం కూడా అది.
2: అవునండి,
5: 2-3 మినిట్స్ చేస్తారు. సో ఈలో ఉన్న ఇదంతా పోతుంది.
2: అవును, అదే కదా. ఎస్పెషల్లీ ఏదైనా ఒక ఇంట్రెస్ట్ గా ఒక థ్రిల్లర్ ఇలాంటివి చూస్తే ఇంకా అసలు మరీ డిస్టర్బింగ్
5: అంటే అప్పుడైతే మరీ ఇంకా ఘోరంగా ఉంటుంది అసలు.
2: అవునండి. ఓకే కూల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, వింటూ ఉండండి. హ్యాపీ మండే మీకు కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బై బై. ఓకే దట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్ కమర్షియల్స్ అండి. సినిమా థియేటర్లో ఫస్ట్ ఒకసారి వస్తే మధ్యలో ఒకసారి వస్తే ఇంట్లో అయితే వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఐ థింక్ ఇదొక అంటే గూగుల్కి ముందు ఇదొక బిగ్గెస్ట్ గూగుల్ అప్పట్లో, అంటే అన్నీ దొరకగాని కొన్ని అయితే దొరికాయండి, బట్ గూగుల్ పుట్టక ముందు ఇది ఎప్పటి నుంచో ఉంది. మన చిన్నప్పుడు అంతకుముందు ఈవెన్ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఉన్న గూగుల్ ఇది, కానీ అన్నీ దొరకవు. సరే, ఒక ఒక టైప్ ఆఫ్ గూగుల్ అనుకోండి పోనీ, అదేంటి, దేని గురించి చెప్తున్నా, దేని గురించి అడుగుతున్నాను. సో వన్స్ అగైన్, ఇది గూగుల్కి ముందు ఒక ఒక గూగుల్ అండి. ఒక ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం దొరుకుతాయి ఇక్కడ. దేని గురించి అడుగుతున్నాను నేను, అది అన్ని గూగుల్ అయితే అన్ని చెప్తుంది, బట్ ఈ పర్టికులర్ గూగుల్కి ముందున్న ఇది మాత్రం అన్నీ కాదు, బట్ ఒక సెట్ ఆఫ్ ఆన్సర్స్కి మనం వెతికి నెతికి నెతికి చూసుకోవచ్చు. సో అదేంటి, దేని గురించి అడుగుతున్నా, గూగుల్కి ముందు గూగుల్ లాంటి ఇది, మీరు నాకు కాల్ చేసి చెప్పచ్చు 510-573-2562. అండ్ ఎస్, మీకు ఇందాక ప్రామిస్ చేసినట్టు కొత్త కొత్త లేటెస్ట్ సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయి.

0: ఓకే, దట్ ఈస్ చెన్నై లవ్ స్టోరీ నుంచి ఒక పాట విన్నారు. దట్స్ కొత్త మూవీ వస్తుందండి, కిరణ్ అబ్బవరం సినిమా. ఓకే, లెట్స్ టేక్ దిస్ కాల్. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు. డిక్షనరీ అంటున్నారు మన అమర్నాథ్ గారు. కరెక్ట్ గా చెప్పారంట, కరెక్ట్ గా చెప్పుంటారు మీరు.
1: ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ డిక్షనరీ వెతికే మీనింగ్స్ ఏంటి ఇవన్నీ చూసేది.
0: అమర్నాథ్ గారు, మీరు అలా చెప్పకూడదండి, నేను చెప్తే అది కరెక్ట్ అని చెప్తారు అనుకున్నాను నేను. మీరు చెప్పిన తర్వాత కరెక్ట్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది అమర్నాథ్ గారు? కరెక్ట్ అండి, డిక్షనరీ అది గూగుల్ అంటే ఒక టైప్ ఆఫ్ గూగుల్ అని చెప్పచ్చు కదా, మీనింగ్స్ దొరుకుతాయి కాబట్టి. సో దట్ ఈస్ కరెక్ట్ అండి, కరెక్టే చెప్పారు అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ. ఇంకా డిక్షనరీ వాడుతున్నారు మీరు? వాడుతూ ఉంటారా లేకపోతే ఫోన్లోనే చూసేస్తూ ఉంటారా?
1: ఏంటంటే ఫోన్ లో వచ్చినాక గూగుల్ సెర్చ్ చేస్తాం, ఈజీ. బుక్ ఇంట్లో కూర్చొని టేబుల్ దగ్గర ఉన్నట్టే డిక్షనరీ చూస్తుండే.
0: అంతే కదండి. ఓకే ఓకే, గుడ్ అండి. అమర్నాథ్ గారు థ్యాంక్ యూ అండి, వింటుండండి.
1: ఓకే, థ్యాంక్
0: యూ. ఎస్, దట్ ఈస్ గూగుల్ కి ముందు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇచ్చింది డిక్షనరీ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఇచ్చేస్తున్నా. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను అడిగేది జాగ్రత్తగా వినండి. ఎస్, సర్కస్కి, పెళ్ళిళ్ళకి, ఇక్కడ కాదు ఇండియాలో అనుకుందాం, పెళ్ళిళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు కాదు ఇండియాలో అంటారు, ఇక్కడ కూడా ఐ థింక్ ఓకే, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, సర్కస్ అవ్వచ్చు, క్యాంపింగ్ అవ్వచ్చు, ఇవన్నిటికీ ఒక కామన్ రిలేషన్ ఉందండి. అదేంటిది? వన్స్ అగైన్, సర్కస్ అవ్వచ్చు, సర్కస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఇది. పెళ్ళిళ్ళు, ఇండియాలో పెళ్ళిళ్ళు, వీధిలో పూజలు అవన్నీ చేస్తున్నప్పుడు అదొకటి, లేకపోతే క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు, ఇంకా లైక్ లాట్ ఆఫ్ ఇంకా పెద్ద పెద్ద మన ఈవెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం ఏంటిది. సో పెళ్ళిళ్ళలో అవ్వచ్చు, సర్కస్లో అవ్వచ్చు, క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మన ఈవెంట్స్లో అవ్వచ్చు, ఇవి చూస్తూ ఉంటాము ఏంటది. సో అది నేను అడిగింది, అదేంటో మీరే కనుక్కోండి. వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మన ఈవెంట్స్లో అవ్వచ్చు, ఇండియాలో పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో వీధుల్లో జరిగే పెద్ద పండగలు అవ్వచ్చు, అప్పుడు చూస్తూ ఉంటాం. క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు దీన్ని చూస్తాము. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను అడిగిన ఈ క్లూస్ని బట్టి మీకు ఏదైనా ఆన్సర్ తడితే నాకు వెంటనే కాల్ చేయండి. నంబర్ ఈజ్ 510-573-2562. ఈజ్ ద నంబర్ టు కాల్. వన్స్ అగైన్, ఈవెంట్స్లో అవ్వచ్చు, సర్కస్లో అవ్వచ్చు, నేనే క్వశ్చన్ సరిగా అడగట్లేదు, ఈవెంట్స్లో అవ్వచ్చు, ఒక సర్కస్లో అవ్వచ్చు, లేకపోతే క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇండియాలో వీధుల్లో జరిగే పండగలు అవ్వచ్చు, ఇవన్నిటికీ ఒక కామన్ థింగ్ ఒకటి ఉందండి. అదేంటో నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా. మీరు గెస్ చేస్తే నాకు వెంటనే కాల్ చేసేయండి. ద నంబర్ ఈజ్ 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్. హలో హలో అండి, హాయ్, కృష్ణ గారు. ఎక్కడి నుంచి అండి?
2: ఫ్రీమౌంట్.
0: ఫ్రీమౌంట్ కృష్ణ గారు, ఎస్ సార్, చెప్పండి.
2: టెంట్
0: అంటారు, అంతేనా?
2: టెంటే.
0: ఓకే, ఇంకొక కాల్ తీసుకొని చెప్పేస్తాను, వింటూ ఉండండి. థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే, దట్ ఈస్ టెంట్. టెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఇప్పుడు ఐ థింక్ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, టెంటే కదండి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. నాకు క్యాంపింగ్లోనే టెంట్ వేసుకుంటాం, సర్కస్కి కావాల్సిన పెద్ద టెంట్, ఇక్కడ మన ఈవెంట్స్లో టెంట్స్ ఉంటాయి, ఇండియాలో పెళ్ళిళ్ళు వీధిలో జరిగే హడావడ అంతా కూడా టెంట్స్ ఉంటాయి. సో దట్స్ మై క్వశ్చన్. కరెక్ట్గా చెప్పారు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను. అంటే పోలీస్ కాదు కానీ పోలీస్ చేసే పనులన్నీ చేస్తారండి. ఒక సినిమాలు కూడా వచ్చినాయి మనకి, కొంచెం ఫన్నీగా ఉంటాయి ఈ సినిమాలు, ఈ పర్టికులర్ క్యారెక్టర్ పెట్టి చేసే ఈ ప్రొఫెషన్ అన్ని కొంచెం ఫన్ ఇంక్లూడ్ చేస్తారు. పోలీస్కి ఈక్వల్గా ఉండే ప్రొఫెషన్ అనమాట, బట్ పోలీస్ కాదు, కాకి బట్టలు వేసుకోరు, వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు, ఒక క్యాప్ హ్యాట్ పెట్టుకోవడం ట్రై చేస్తారు ఈ పర్టికులర్ ప్రొఫెషన్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? వన్స్ అగైన్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రొఫెషన్ కొంచెం పోలీసులు చేసే పనికి దగ్గరగా ఉంటుంది, పోలీస్ టోపీ పెట్టుకోరు కానీ యాక్చువల్ ఒక టోపీ పెట్టుకుంటారు, ఎక్కువ సినిమాలు చాలా వచ్చినాయి. ప్రతి సినిమాలోని ఈ పర్టికులర్ క్యారెక్టర్ కి సూపర్ ఫన్ అయితే యాడ్ చేస్తారు మరి మన బాస్ తో పాటు. సో మరి అదేంటి, నేను ఏ క్యారెక్టర్ అంటే ఏ ప్రొఫెషన్ గురించి అడుగుతున్నాను అది నాకు కాల్ చేసి చెప్పాలి. ద నెంబర్ ఈస్ 510-573-2562. వన్స్ అగైన్, ఈ ప్రొఫెషన్ లైక్ పోలీస్ కి దగ్గరగా ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళు పోలీస్ హ్యాట్ పెట్టుకుంటే వీళ్ళు జస్ట్ ఒక హ్యాట్ పెట్టుకుంటారు, ఒక యూనిఫామ్ అని ఉండదు, కానీ బ్లాక్ కోట్ వేసుకుంటారు ఎక్కువగా. బట్ ప్రతి ఈ క్యారెక్టర్ని సినిమాలో ఎక్కువగా ఫన్ ఎలిమెంట్ ఉంటుంది యాడ్ చేస్తుంటారు. సో అదేంటి, దేని గురించి అడుగుతున్నాను, మీరు నాకు వెంటనే కాల్ చేసేయండి. ద నెంబర్ ఈస్ 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్. హలో అండి, హాయ్, మీ పేరు, మీ రేడియో వాల్యూమ్ తగ్గించి మీ పేరు చెప్పండి. కార్తిక్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నేను కాలిఫోర్నియాకి వీకెండ్ ట్రిప్ వచ్చాను.
0: ఓ, ఎక్కడి నుంచి వచ్చారు?
2: ఎక్కడి నుంచి వస్తుంటాను?
0: డాలస్సా లేకపోతే?
2: డాలస్ పక్కనే ఉంది కదా మీకు. లేదు, చాలా దూరం నుంచి వచ్చాను.
0: ఈస్ట్ కోస్ట్ నుంచి వచ్చారా? ఇండియా నుంచి, న్యూయార్క్ నుంచి. ఓ వావ్, ఎలా ఉంది మా కాలిఫోర్నియా? ఎలా ఉంది, ఇక్కడే ఉండిపోదా అనిపిస్తుందా?
2: నేను మధ్యాహ్నం విన్నాను, చూస్తే పాటలు వస్తున్నాయి, తెలుగు పాటలు.
0: నేను చెప్తాను, ఇక్కడ 15+ వి జస్ట్ ఒక 15 ఇయర్స్ బర్త్డే చేసుకున్నాం కార్తిక్ గారు. సో వీ ఆర్ లైక్ విరిజల్లు, ద ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ తెలుగు రేడియో ఇన్ ద ఎంటైర్ యుఎస్. సో వీ హ్యావ్ లైక్ అవర్ ఓన్ యాప్ విరిజల్లు అనమాట. మీరు రేడియో వింటున్నట్లయితే విరిజల్లు, VIRIJALLU యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇక్కడ కాదు న్యూయార్క్ నుంచి కూడా వినొచ్చు. యాక్చువల్ వీలైతే మీరు వేరే కంట్రీ వేరే ప్లానెట్ నుంచి కూడా వినొచ్చు అని నేను చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. తెలుసు డెలవేర్, తెలుసు అండి. డెలవేర్ లో ఎక్కడ మీరు? న్యూయార్క్. ఓకే, నాకు అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. యా,
2: ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఇంత క్రౌడ్ కాదు.
0: అయిన
2: నేను వచ్చి తాగేపోయాను అసలు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, ఫుడ్ కోసం వచ్చాను చెప్పాలంటే.
0: వెరీ గుడ్ అండి. యా, సో అయితే చెప్పాను కదా, బే ఏరియాలో మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు మీ మెమరీస్ తో పాటు మా విరిజల్ని తీసుకెళ్ళండి. యుల్ బి ఎంటర్టైన్, నో డౌట్. విరిజల్, VIRIJALLU. అండ్ కార్తిక్ గారు మీరు మా బేరియాకి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి విని లైక్ యునో ఐ మీన్ కాల్ చేశారు కాబట్టి నేను ఇన్స్టెంట్ గా మిమ్మల్ని ఒక విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నాను అండి. And that's how we welcome our guests and you know we take care of them. So very good. See, we excitement like we like it so much and you know that's why like you are an instant winner. Meer virijallu@gmail.com, VIRIJALLU@gmail.com ko email cheyandi. Meeku ee gift enroll untaru ikkada meeru? రీజన్ ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఈ గిఫ్ట్ పంపించాలా లేకపోతే ఏ గిఫ్ట్ పంపించాలి నేను ఆలోచిస్తున్నా. వెరీ గుడ్ అండి. ఈ గిఫ్ట్ లైక్ యుల్ గెట్ ఈ గిఫ్ట్ కార్డ్ సంథింగ్ లైక్ దట్. సో బట్ virijallu@gmail.com మాకు డెఫినెట్గా ఈమెయిల్ చేయండి. ఎక్సలెంట్ కార్తిక్ గారు,
2: ఆసమ్. థాంక్యూ కాలిఫోర్నియా, థాంక్యూ ఫర్ ది మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ 4 డేస్ నేను విక్టర్ వెళ్ళాను, టాహో లైక్ లేక్ టాహో వెళ్ళాను, మౌంట్ డయాబ్లో వెళ్ళాను, గోల్డెన్ గేట్ ఫైర్ వర్క్స్ చూశాను.
0: ఓ వావ్,
2: ఆల్మోస్ట్ లైక్ నార్త్ ఈస్ట్ సౌత్ అన్ని ప్లానర్ చుట్టూ
0: అన్ని కలిపి కొట్టారు, అన్ని కవర్ చేశారు. గోల్డెన్ గేట్ ఫైర్ వర్క్స్ ఇక్కడ ఉన్నా కూడా మేము చూడలేకపోయామండి. మీరు అక్కడి నుంచి వచ్చి మరీ చూసారు
2: అంటే బాగుంది. బట్ ఢిల్లీలోనూ లేకపోతే న్యూయార్క్ లోనూ చూస్తాను,
0: చూడాలనిపించింది. చాలా బాగా చేస్తారు. ఓకే, ఐ థింక్ ఐ హెర్డ్ అబౌట్ ఇట్, నాకు తెలియదు కానీ. బట్ నైస్ నైస్, గుడ్ అండి. మొత్తం అన్ని కవర్ చేసి మంచి మెమరీస్ అనేకి వెళ్దాం. లాస్ట్ లో ఈ మెమరీ కూడా మీరు పట్టుకెళ్ళిపోండి. virijallu@gmail.com కి ఈమెయిల్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆర్ యాప్ ఇస్ విరిజల్లు, సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ ఎంజాయ్ ఇట్ ఎనీవేర్. చెప్పాను మీరు వేరే ప్లానెట్ వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి, పని చేస్తుంది.
2: నెక్స్ట్ నెక్స్ట్.
0: ఓకే నైస్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కార్తీక్ గారు, నైస్ టాకింగ్ టు యు, బై బై. యా బై. ఓకే దట్ ఇస్ సో నైస్ కార్తీక్ గారు టాకింగ్ టు యు, అండ్ ఎస్ లెట్స్ క్విక్లీ గో బ్యాక్ టు అ కమర్షియల్ బ్రేక్ అండ్ ఐల్ బి రైట్ బ్యాక్. వచ్చి మళ్ళీ మీ క్వశ్చన్స్ తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్, ఐల్ బి రైట్ బ్యాక్.
3: హాయ్, లాకర్ లో ఉన్న మీ పాత బంగారు గాజుల్ని ఏం చేయాలో తెలియడం లేదా? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
4: On your mark, get set, transfer.
3: Transfer?
4: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
5: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
6: We beat Google rates. Check for latest.
7: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
8: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
7: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
0: Okay, welcome back. Yes, we have the Nagaraj Garu himself on the call here. Hello, hi Nagaraj Garu, hello Naru.
9: Hello Shivya Garu, hello Beria listeners, happy Monday and Yandarikunu. On this good note, I have a few things to share Shivya Garu.
0: Tappakundandi.
9: Yeah, so I have a few listings this week and you, okay, starting from all the way from Fremont. Fremont, like I have two listings coming up. One is Ardenwood area, which is going to be listed for 1.7788 million. 3-bed, 2-bath, 1700 square footage, 6000 square footage lot. Wonderful house, north facing house. If somebody is looking for a north facing house in a north in Ardenwood area, it's a great, fantastic opportunity. I have three more listings, Andy Shivagaru. Okati Milipitas low, it would be listed for a close to an 900K. 2-bed, 2-bath, fantastic singer, condo. ఎవరైనా మిలిపిటాస్ లో చూస్తూ ఉంటే ఫ్రమ్ లాంగ్ టైమ్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెస్ట్ మిలిపిటాస్. I have two more listings. One is in Sunnyvale, which is going to be listed for 1.4 million. This is going to be in a castle terrace. This is a 3-bed, 2-bath, fantastic guest bath undi, bed undi. It can be a great opportunity for an Airbnb running. In Sunnyvale, if you're getting it for 1.4 million, townhouse is very rare. So that opportunity I have. And one more for a 1 million, for a single family home undi, 997K. It's a 2-bed, 2-bath. And I have one more guest bed in this. This is going to be Lucretia Avenue, close to $1 million listing and a single family home. I have a single family home starting from close to $1 million in San Jose to all the way to close to a 1.8 million in Fremont. I have a few more listings coming up in Wibble, which is going to be at 2.4 million and 2.4 million. If you like to know more about this, these listings, do reach out to me. I can schedule a free consultation or show them the tour, the house also. To schedule it, go to nagarajhomes.com to schedule it. Lot of people ki upsize cheyali anukunta untaru, like basically they have a smaller house but they want to upgrade it to a bigger, newer home. I can help them out. And if somebody wants to downsize also, if somebody wants to move from San Jose to a Livermore, from Livermore to, or like somebody wants to move from San Jose to a Pleasanton, or any, whatever the opportunities it may be, you're an H-1B or you're in a green card or you're an US citizen, whoever it may be, if you like to know more about how to buy and sell and investment and make a money with an upsizing or a downsizing also, always reach out to me. It's a free consultation, Shivagaru. Reach out at nagarajhomes.com or call me at 408 408-805-4653. That's 408-805-4653. Thank you, Andy.
0: Thank you, Nagaraj Garu. Thank you so much.
9: Thanks.
0: Thank you. Bye. Okay, that is Nagaraj Anigaru, Mana Bay Area's Tech Realtor. If you have any realty needs or questions, visit his website nagarajhomes.com and you can contact him directly. Okay, ippu ne adige question inkokati. Again, sightseeing gurinchi aduta. So, ippudu sightseeing ki manam edana ooru ellinappudu sightseeing ki of course plan chestam kada. Plan chestunnappudu ekkada chusina ivi kanipistayandi. స్టిల్ మనం తీసుకొని కలెక్ట్ చేస్తాం, కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వాటి అవసరమే లేదు. ఫోన్ వచ్చిన తర్వాత చాలా అవసరం లేదు. బట్ స్టిల్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఎక్కడన్నా వీటి గురించి మనం వెతికి ఉంటే, అంటే ఆఫ్కోర్స్ అంత వెతకంగానే అక్కడ కనిపిస్తే వెంటనే తీసుకుంటాం. బట్ ఇవన్నీ కూడా ఫోన్ వచ్చిన తర్వాత అసలు అవసరమే లేదు. యాక్చువల్లీ ఇట్ ఆల్రెడీ రీప్లేస్ లాంగ్ టైం బ్యాకే. బట్ స్టిల్ ప్రతి సైట్ సీయింగ్లోని ఇవి పెడతారు. అవి ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నా ఈ వస్తువు? సో వన్స్ అగైన్ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి చోట సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు అంత మన ఫోన్లోనే దొరికేస్తుంది, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఊరికే అక్కడ ఉన్నవి ఇవి తీసుకోవడానికి ట్రై చేస్తాం. అవి కూడా సో మెనీస్లో ఇంటికి తెచ్చుకుంటాం కొన్నిసార్లు. బట్ దేని గురించి మాట్లాడుతున్నా, ఎస్పెషలీ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఇవి పెడుతూనే ఉంటారు. బోల్డ్ అంత వేస్టేజ్ కూడా అని చెప్పాలి. ఫోన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వేస్ట్, ఎప్పుడో రీప్లేస్ చేసినాయి. బట్ స్టిల్ ప్రతి సిటీలోని ప్రతి చోట ఇవి దొరుకుతూ ఉంటాయి. అదేంటి అని నేను అడుగుతున్నా. దట్స్ మై క్వశ్చన్. ద నెంబర్ ఈజ్ 510-573-2562. 510-573-2562 కి వెంటనే కాల్ చేసి నేను దేని గురించి అడుగుతున్నానో మరి నాకు చెప్పండి. 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. హలో అండి, హాయ్, వెల్కమ్ టు విర్జల్.
10: హాయ్ అండి, నా పేరు కల్పన ఫ్రమ్ డబ్లిన్.
0: హలో కల్పన గారు, ఎలా ఉన్నారు?
10: బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాం అండి. చాలా రోజులు కల్పన గారు మాట్లాడి,
10: నేను రీసెంట్ గా మిమ్మల్ని ఇక్కడ డిఎస్పి షోలో చూసాము.
0: ఓకే ఓకే అండి, ఓ నైస్, థాంక్యూ.
10: నేను ఆన్సర్ వచ్చి మ్యాప్ అనుకుంటున్నాండి.
0: మ్యాప్ అనుకుంటున్నారు, ఏ మ్యాప్ అండి?
10: అంటే ఇప్పుడు సైట్ సీయింగ్ వెళ్ళేటప్పుడు ఆ మ్యాప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు కదా?
0: కరెక్ట్, అవునండి, మీరు చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ గా గెస్ చేస్తారు. అక్కడ మ్యాప్లు పెడతారు, అవును,
10: మనం తీసుకొని చూసుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు ఫోన్ వచ్చాక క్యూఆర్ కోడ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, స్కాన్ చేసుకుని
0: వెళ్ళిపోతున్నాం కదా. ప్రతి సిటీలోని ఈ పేపర్స్ ఈ పాంప్లెట్స్ పెడుతున్న మ్యాప్ పాంప్లెట్స్ పెడుతూనే ఉంటారు, లైక్ లాట్స్ ఆఫ్ వేస్టేజ్. కానీ
10: కొన్ని ఏరియాస్ లో వర్క్ చేయనప్పుడు అది హెల్ప్ అవుతుంది కదా.
0: అవునండి, ఎగ్జాక్ట్, కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ అండి, ఓకే, థ్యాంక్ యూ కల్పన గారు. దట్స్ రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాప్స్ అండి, అంటే ఫిజికల్ మ్యాప్స్ పెడతారు కదా, మ్యాప్ పాంప్లెట్స్ లాంటివి మనం వెళ్ళిన సైట్ సీయింగ్ అప్పుడు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎస్, ఇంకా కాల్స్ తీసుకునే టైం లేదు కాబట్టి క్విక్లీ ఐల్ గెట్ టు ద విన్నర్స్. బట్ బిఫోర్ దట్ వన్స్ అగైన్, సుమా కనకాల, మన క్వీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మన సుమా, అందరూ సుమాక్క అంటూ ఉంటారు. తను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీకు తెలిసిందే కదా, ద స్పాంటేనిటీ కానీ, తను ఇచ్చే ఫన్. షీఈస్ కమింగ్ టు ద బే ఏరియా, మన బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటా తీసుకొస్తున్నాము, హోస్ట్ చేస్తున్నాము ఆన్ జులై 26th. ఒక మంచి ఫ్యామిలీ ఫన్ ఈవెంట్, ఒక నైట్ గేమ్స్ ఉంటాయి, డాన్సింగ్ ఉంటుంది, డిన్నర్, ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ సుమా స్టైల్లో చేసే ఆ గేమ్ షోస్ అన్నీ ఉంటాయి. సో మీరు చేయాల్సిన ఫస్ట్ మీ క్యాలెండర్ మార్క్ చేసుకోండి, జులై 26th ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers.
4: Trump, good morning.
5: Good morning.
4: What's the message on this?
5: Scraping your mouth.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Inkendi.
8: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
7: ఓ కంసామిద.
8: కంసామిదానా? అంటే
7: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
8: కంసామిద.
7: బై.
8: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kodutunnandu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
8: చెప్పనులే గాని టోల్మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట దాంతో పాట ఆడ మే ట్రావెలర్ సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Poor vari, inka vintunnavara paalu, ikkepudu vastavu ra oorle kunni akka.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

Don't stop dancing. Sonagalu loading.

Hey, don't stop dancing. Pona galu loading.

0: అనే పావుల మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu Lord.

0: స్టాప్ డర్సింగ్ పునకాలు లోడింగ్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
8: తెలుగు ఎఫ్ఎం రేడియో,
9: విరిజల్లు రేడియో.
7: మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇకాలి అహోరు ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా టైం అయిపోతుంది కదా
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్ ఇలా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఎందుకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కోరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Meeto aata, daanto paata. Adu meter ver sir.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
8: Inkendi.
9: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
8: ఓ, కంసామిద.
9: కంసామిదానా? అంటే
8: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
9: కంసామిద.
8: బై.
9: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటు స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, gilak

Don't stop dancing. Pona galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

lulo ni.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Ricky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit